0: జన్నుతాం దానిదని తగ జన్నుతాం నీ సరిద తగ జన్నుతాం తగ జన్ను తగదిమి పదనిదని రమషం ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదనిద ధనిద ధనిద గమ పదనిద నిన్నిద నిన్నిద నిమ్మ పదనిద
1: తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి
0: నిదరిద నిదరిద నిదరిద నిదరిద నిదరి
1: నిదరి
0: తరిగరి తరిగరి